ఏసు పితా వారదో దలారే చారే దేనా దక్షిమేసి పితా వారదో దలారే చారే పుత్తరాన దాన్ని దాస కసనే తోళాసి ఓ గురు